ప్యాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు. కాస్త విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పర పోతారు, పిత్తర పోతారు. నాను కూడా సజ్జారు.